వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కుర్మీ దేవ సర్వకార్యేషు సర్వదా. वक्र स्वर विशाल शरीर और करोड़ों सूर्य के समान तेज वाले हे गजानन, आप हमारी सभी बाधाओं को दूर करें तथा हमारे सभी कर्मों में हमारा मार्गदर्शन करें. इन्हीं शुभेच्छाओं के साथ आइए प्रारंभ करें भक्तिमय कार्यक्रम पुष्पांजलि. आकांक्षा आपके साथ 100.7 FM रेनबो पर.